సుదేశ్ మంతది సమస్య సైడ్ డీర్ ముబారక్ ఇన్షాల్లా జూన్ దో పాకడి మర్గిత దిన ఒకడి ఖైరా తాసు పద్రాన కిస్మత్ కి బా తాసు యాస్మిన్ గోర్ బా ఖాతర్ జాన్ బ్యాహ జరిగి సర్హా గదమపురి దోల్ వైలా మామాన్ కుర్మో.

ఓర్దుల్కో నంద కాల్ ఉరుజ్ నదఖా నంద మెసేజ్ ఉరుజ్ దా 0336960764 బాది దాసురద్ లేషి ముంగసర కాల్ కవలిషి సారీ మెసేజ్ కవలిషి హా హాల్ నషి కవలి కాల్ ఉరుజ్ బబ్బల్ ఉరుజ్ ఖా సో సారీ దాసురద్ లేషి దాసురద్ లేషి మెసేజ్ దలారి ముంగసర పార్టిసిపేట్ కవలిషి ఓలిషి జో డిర్ జాత్ కాల్ అటెండ్ కోమా నుబియా మెసేజ్ పసేన షరసి దలే ఓ మెసేజ్ డిర్ జాత్ రజి జో కోషిష్ కోమా జో దాసు దా డిర్ జాత ముకద్దర్ కమా దాసు మెసేజ్ షమిల్ కమా యావరస్ బతాసు మెసేజ్ జి యావరస్ బతాసు కాల్ జి దాసు బహన మాజరస్ ర దాసు వై మా దాసు మెసేజ్ కో వై ఓ మెసేజ్ బతాసు టూ షమిలి గి అచ్చా ఖౌర్దున్ కో జర్ జాత తేజ్ ఖబరి కల కల కోమా కనా బె మత డిర ఉర్దున్ కి దాసు ఇష్ట మగ్రూర్ రాగి కనా ఖపల జగ తుసా జోర్ తమామ మజ మగ్రూర్ నే మా ఖా مغرور نعمه تاسو تخکارمه بس هسه پتنشت تاسو تولی خکارمه خا خاوردون کو نعمه مغرور نعمه خا

వచ్చేసి వచ్చేసరా చూడా ఫరిష్ట తో దగ్గర కన్నా ఢేర్ సేమ్ బాధ ఇస్తాను అని చికెన్ దగ్గర మెసేజ్ కడ అయితే ఇదో కమెంట్ కడ ఢేర్ చూస్తామన్న శుక్రియా హో వచ్చారు తిన్నది పాత్ర ఇరా ముఖ్యాల కూల్ బాధ కమెంట్ చూస్తా కడ దగ్గర వచ్చి లలియా సోచ్ వర్తావు కమి దపదు సోర్ లరి దర్సర సమ వహస్ జబర్దస్త్ అసలు మసిర యో జహాన్ మన్న శుక్రియా ప్లీజ్ ప్లీజ్ గానా చూస్తామన్నా లేదా.